గమదరి రిస దిస దమ పగమరిస కల్లయ్యామి ధని సదని సదని రిస నిస దగమ ధని సగమ రిస నిస నిస దగమ.